ఇతను దతురుకురా బయకు అవువే, అది ఎవరన్నా ఫింగెనిస్దే మీహా వాళ్ళు కార్య ఫోనువు, అది ఏనా బాలిది వాళ్ళ తిరుకొఫ్ఫ యూసుగ ఫాను.

ఇతన దతురుకురా బయకు అవువే అది ఎవరెన్నా ఫెంగెనిస్దే మీహా వాళ్ళు కార్య ఫొనువువే అది ఏనా బాలిది వాళ్ళ తిరుకొఫ యూసుగె ఫాను వాళ్ళున్నగాఫా బుంజె ఏ హురి ఉఫలెగ్గె బొడుకమాయ్ మిహురి కుడ ఫిరెహెం కుజ్జికె దెం వ్యఫారి ముదలెగ్గె గొతుగా ఎకలే ఫాను ఫొరువ రక్కా కొఫువే అల్లాహి ఎమీహుం కురా కంత మొళద్దెను ఒడిగింవా రస్కలాంగే.

అది వరకుడాగక గుణాలెవే మధు దిర్హం కొలక ఎవరెం ఎకలేఫాన్ విక్కాలెఫువే అది ఎకలేఫానామెదు ఎవరెం వి మధు ఎతుకొలక రుహే జాహిదుంగి తెరెన్నే.

0: మీ రాజ్య ఫతురువరింగ్ అన్న నిస్బత్ మధుకం వాయరు రాజ్యగా మీ రాజ్యం మీ అన్న ఫతురువరింగ్ హేండల్ కూరాయరుగా ఫతురువరి మీ గెంగుళే ఫరాత్తకు బొడి తిహుమాతకి వమం అన్నకం ఇవ ఫాహకు రేగుతుంగ దాది ఫాకం ఫెడిగందియ లోంచక ఫతురువరింతకి అరాగంగోస్ బొడు ఎక్సిడెంట్ హింగాగింది ఎకే గైబురివే ఎకే గెల్లి మీ ఫతురువరి అది మీకే తురుం ఫతురువరి డైవిన గొస్కెంగ్ నూరకాతరి హాస్ హితాముని హాస్యతకి హింగాగ మీ దియ అది మీ ఆ ఎక్కువ ఫతురువరి హమ మీ ఫతురువరకు సఫారి యొక్క దెంగ రాజ్య కండు తీమ హాత్సాత్వ సింగాస్ ఫతురువరింగ్ మీ గెంగుళే ఫరాత్తకం మీ కంతత్తగితేరం ఫెన్నా తీవే హాస్యగతే గడవన్న ఫెనిగెన్ దియ ఫతురువరిన్ తకెన్ అత లోంచ దూకొల్లీమ లోంచుగా హుస్ ఫతురువరింగ్ ఎక్కడి దతురు హురికాంగ్ అడగడమన్న మౌదు మళ్ళీ తీవే ఏరుగా ఏమో మీ మినిస్ట్రీ మికమంగ్ ఎవ్వెస్ కా కమ్మె ఫియవళంగ్ ఎచ్చెంగ్ అడాత నువత మీ ఫరాత్తం హోదా మికంకం బొడ బదాతో హాది హాస్యగతే మీ మీ దండివాళ గుళిగెంగ్ ఇతర మీ కంక హరదన కూరమట్టక మసిక తెక్కురంతో
1: ఆ శుక్రియా మీ అలవుడు దెం వరం ఎదెన్ ఇంగతో మీ హురియా బేఫ్రుంగెస్ మీ రాజ్యకం ఎకన్యన్నో మీ దెం ముళి గెల్లో ముళి దునియేగే ముళి నిజాంగు తెరియ మీ ఫతురు ఎరిక ముగ తెరియగ మీ గెల్లో ఏమి దునియేగ అరుణ్మిన్న విసమ ఏ గెల్లు ముగ బ్యా వెరిం మీ ఇంగతో దెన్ మీ మేరు మీకు తంకుల కొరియ వడాన్ని వాకమ వన్యాము రాజ్యగ టూరిజం వర గిన గొత్త బదలము కొరిన్ వన్ హోటల్ వన్ రిసార్ట్ కాన్సెప్ట్ గోఫా మీ గెస్ట్ హౌస్ బదులు ఇచ్చ మీ గేగే హురు ఏమి వాకేకి ముళి రాజ్యగ మీ ముళి సరహద్ద మీ బెహిగెన్ దము మీదని అది వస్తేతో హమ ఉత్తురా దేకుండా వేసి బేహము ఏది అవును మేము బేణం వావస్ గోయింగ్ మే మీ పొలిసీస్ తెస్ ఏమి గిన రైతుంగ తెరియం మీ టూరిజంగ దాయిరా ఫులాబముందా వరక తఫాత్ మస్సల్ తవెస్ ఫెమ్మతివము దానే ఏ గబుల్ కురంజి హగీగత ఎదేతో మీ మిహింగ్ ఉన్న సర్కల్ బొడువము దాకమే ఏ సర్కల్ తెరే మస్సల్ తెస్ బొడువ అని ఏమి అరుణంగే హమ కంటిన్యూస్ మసెక్కతెం ఏ గవాయతం ఇస్లా కురుమా మీ గవాయతక గెన్నంజి హే బదుల్త గెనవమా దిమావా హాసా తకుం ఫిలావళు లిబిగనిగెం ఇయం అళంజి హే ఫియవళు నెగు ఎళుమా ఏ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ చేంజెస్ దెతో ఏమి ఏకంత తన అరుణంగ హమ కురము మిగెందని అబద్దుస్ మిహారు వస్ ఏ బదులుతం రేము మిగెందే దెన్ తివిదాళు దెమ్మే మీ డైవ్ గే హాదిస డైవ్ గే హాదిస ఆకి వస్ గవాదు నెతి గెన్నె వెస్ను గాను నెతి గె వెస్ను ఉసూల్ నెతి గెన్నె వెస్ను దెతో ఏకమకు అళుగన్ మెంగ్ మీ గవాద ఉసూల్ తగు తెరే అళుగన్ మెంగ్ మీ ఏ ప్రాక్టీస్ కురం తిబే మిహుంగ్ అహులాగా మింగడ మీ అది హమేకన్ అవును రాజ్యగ దివ్యహిన్నకం ఏ హిద్మత బేణుం కురం అన్న ఫరాత్తక వెస్ ఏ గౌమె గొండను దివ్య రాజ్యగొండ వసూలుతక గాను నా గవాయత్తకు తెరేగ అమల్ కొగ్గెంగ్ మీ సలామెత్తరికంగానే మీ గవాయత్తం అవును మేము ఇతరు కురం మీ గెందని ఎమ్మె మక్సత కట్టక ఏ ఫతురు వెరిన్నా అది హిద్మత్ దేంతి బే అవును మెంగి వెస్ సలామత రక్కాతెరికమిటక అది మీ రక్కాతెరి డెస్టినేషన్ ఇంకా దెన్ కాంతత్త దిమావాన్ దునియేగా హురిహత్తనకి కాంతత్త దిమావే అవును మీద జస్టిఫై కురనీకేనో ఏకం ఏగెంగ్ ఇబ్రాయిల్ లిబిగనే అను రంగాళు అని సో జస్ట్ ఇట్ హ్యాపన్ టు బీ ఇన్ మోల్డివ్స్ మిఫారు మీ డైవ్ గా వేస్తేతో అవును మెంగే ఉసూల్ తక్ నెతిగెన్నె వెస్ను ఏమి మా తివిదాళ్ళు గొప్ప అవును మెంగి రాత్కుర వివాహమ మీ లిబే ఫిలావళతకం మీ గవాయత్క గెండంజే హే బదులు గెన్నాను ఇంకా
0: మీ హంగురామ గుళిగెంగ్ మీ తెలుగే కంతత్వ దెక్కిరుగా మీద మీ వరం ఉఫారు దు ఫిషరీస్ మినిస్టర్ కురే మసెక్కత ముడి రాజ్యగ మస్వరింగ సీనా వర బుడ హరుదన రంగళు విద్యకం ఫాహకుర హింగే మియాకు మీ తెలుగు వహదకర్ హంగురామ గుళిగ తెలుగు అగుబుడ వాయురుగా మీ అతుళుతక దతురు కుర ఫరాత్తకు అతడు తగ్గ దతురు కురవ హాసగతిగా స్పీడ్ లోంచు ఫద తగ్గ అతడు తగ్గ దతురు కుర ఫరాత్తకం తెలు మీ తెలుగు అగు బొడువిక బలహ దెగుణ మిసాలక కురీగా ఫస్తేక దతురు కొద్దే లోంచు తగ్గు మిహార నుమసేక ఇంగ అగు బొడుకు హోమతి మీక మీ మినిస్టర్ మూసా దమీరుగా మీ బహెంగే బోయ్తో హల్లే
2: మీ అరుణ్మెంగ్ ఏం అరుణ్మెంగ్ మీ ఫుర్తమైన అగుత బదోకురమంగ్ ఆరోస్ అరుణ్మెంగ్ ఎమ్మె బుడ మీ సెన్సిటివ్ విస్నాఫెంగ్ ఏం ఏ దారాకి మీ ట్రాన్స్పోర్ట్ అంతా ఏక సబబున్నే అసలుగా మీ దయ్యతున్న ఎమ్మె బుడు ఉందకూడదు విధాని అరుణ్మెంగ్ గుత బదా ఫెస్టివ్ సమయ ఏ రోజు బదముంగింది అండ్ మీ ట్రాన్స్పోర్ట్ హిద్మెద్దే ఫరాత్తక

ఏమి మదేం ఆంటీ లాల బుడదీబ లాల లిప్ అయి తస్వీరుగా ఫెన్నని కొంకమే ఏంగేనే మీకు దీని ఎక్కువ దిన్న అలా కందో షనాయా కొంచెం లిప్ అవుతి పెదానేదో మిసాల ఎమ్మెన్ ఎక్కువగా కోస్తి వేగి వగుతూ కొమ్మెస్ ఎక్కకు రీతి వాహక ఎక్కి ఆదని కమ వేస్తో ఏం ఎమ్మెన్ ఎక్కువగా వాహక దక్కాల మిసాలక ఫుర్సత్ లిబేనే ఏ వాహక ఆ బెహే గోతుందో ఏమ గుళంబ దైవాణి అనే కావేస్తో ఇతురా ఆయిలీ గుళం వరబడ బదహి వేగే దాని కంక మీ ఫేను మీ తస్వీర్ తకు ఏను మీ ఎదుక ప్రోగ్రామ్ గా వాహక దక్కాలము మీ దని ఆయిలీ గుళం బదహి కురుమా ఆయిల మీ హుందకే లోబి మా గుళే గోతు ప్రోగ్రామ్ గా మిహా హిసాబం ఆదేవునీరు మీ వని ఆయిలీ గుళం దెమెహెట్టుమ కురం మీ వర గిన కంక మా గుళే గోతుం వాహక దక్కాలైక అది స్టూడియోగ తిబికుదిం వెస్ ఎకుదింగ ఆయిలి గుళుంత బదహికొం ఆయిల మీహుందెకె లోబివాం మసెక్కె కురా గొవ్వెస్ వని కియాలు దీఫ బయకుదిం అబదెస్ ఉళేనే కొక్కొ గువాగెం కుళే ఎయి ఎమ్మె క్యారీగా ఉళెనీ కొక్కొయ బీమ కమవెస్ వెదానే ఎకమకు అబదెస్ హదాం కురమ్మానే తియకుదింగ ఆయిల బొడువమున్ దా వరక ఆయిలి గుళుం బదహికురం కురంజే మసెక్కె ఇతురు వాణెదో గబుల్ కొరంత కుది తీయ కుది గహకా మెదు విసినాల్ బల గస్ బొడువమున్ దా వరక గహుగే గొఫిత గినవే కఫి కఫి వమున్ దానిదో ఏ గస్ బీముగా ఇఫెహెటిఫా ఉండని మూతకే సబబుందో మూత ఫెనేత కుదిన్న గహుగే మూత మై గస్ గహుగ ఫెనే అనే బ్యాగస్త గను ఫెనేదో అడ్డీ గవ సురే ఏ గస్ తన్ ఎకతి గంటే గొతుగా ఉండేరు వర వరుగ దవాణి గహుగ మూతక మేగడ గోఫితక మినూ వె సురిహా ఎచ్చకి బదహి గిగుళు గస్ వరుగద కొద్దే ఎచ్చకి ఏను హమ ఎగొతం ఆయిలాకి వెస్ గహెక్ హాలెచ్చే ఆయిలా వెస్ దాని బొడువమం ఫుళావముందో ఆయిలి గొఫిత వెస్ దాని కఫివము ఎబ్బేగి గొతుగా గుళం బదహి కొగ్గెం ఉళేరు ఆయిలా వెస్ వర వరుగదవాణి ఏమ మికుది గుళం బదహి కొరా వరక ఆయిలి గుళం హమ దెమెహెట్టి ఫోండానిదో ఎమ్మెస్ వరం ఉఫలు ఎక్కువ ఉళేనిదో కమె బేను వియస్ కమె నుకురవిగెం ఉళునస్ నూని బొడుక మెజ్జె ఉన్నస్ అబద్వెస్ ఎహి తెరివాణి కొంబే ఆయిలా మీహుంది బేడదో అబద్ ఎమ్మె గాతుగా ఏమి మా ఆయిలి గుళు జహేన వర రగళ దమహంటంగే మీద్వెస్ ఫినాద తెబవులే కుజ్జక బద్దల్ కొల్లంగే ఎకుజ్జాగ వాహకత తికుదిన గెనెస్తేనా ఏ మీమ హింగాబల్ ఫినాదత్త మీదు బద్దల్ కొల్లా కుజ్జాగే వాహకత అడో హాలమా

0: ఇస్లామీ తారిఖ్ తెరకురవే దాతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగా ముహిమ్ము దౌరే మదా కుఫావా సమాంవి తంతనుగే వాహకత
2: ఏకమం బల్కిస్ కే అస్తు రస్కం ఉతి కొంగ్ సరహద్ దెక్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బొడు సమాకం
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది బింతౌకా ఇల్మం హిత్త ఫ్రాదిగ
1: kuri poshi
3: kome homa do hekke hendulu akkadi tiri hon
1: repeat angar do gewenduru ekke jahar adi buda do gire akkadi tiri hon enga satarste ka 40 kilohertz medium wave adi 98 megahertz fm band
3: intizar ko do
4: eve ne nala eri hon taham male nokora ಎಂದಕು ತಸವರ್ ವಿಸ್ನು ಕೊರೆವೆ ಏಕಮಕು ಏಕುಲುನ ಎಲೋಬಿ ಏತಸಬಾತ ಏ ಹುಸಾಸು ಮಿಹಿ ಫುರಿ ಬಂಡು ಅಣಿ
1: ಮಿಹಿ ತುಗೆ ಲೋಯ್ ಪೇತಿ
4: ಕೊಮ್ಮೆ ಬುದದು ಹೇ ಗೆಮೆಂದುರು ಕುರಿ ಎಗಾರ ಗಡಿ ಫಣರೆ ರಿಪೀಟ್ ಹಮ ಎರೆ ದಿಹ ಗಡಿ ತಿರಿಹು
5: ಎಂಹಾ ಸತರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನೋಯ್ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನೋಯ್ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
1: ದಿವೆ ಹಿರಾಚೇಗೆ ಅಡು
5: ಇಂತಿಸಾರ್ ಕುಂದಗ
1: ಮಿಹಿತುಗೆ

0: గడిన రేగను దిహెచ్చి అడు సొంతగిందమని దివే రాజ్యగడు మిగడిగా అడుగుమని దివే రాజ్యగడు దెమ్మిగెనిస్తేని ఇస్లామీ మెంబరు
1: ఇస్లామీ మెంబరు.

0: మీహరుగని రేగండే గార్జీ మీ దివ్య రాజ్య గారు. బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్. చుక్కు చుక్కు ఆ ప్రోగ్రామ్కి అయితే బేఫలా మీరే బదులుకొల్ది అరుణ్ మీ మొహమ్మద్ రమీస్. అదే చుక్కు చుక్కు మీ ప్రోగ్రామ్కి మున్ఫిఫిలంకి దారగా మసహె కురవ్వ ఫన్నా ఉన్నాకి అరుణ్ గుళం మదహెకు ఎబేఫలం కురవ్వ మసెక్కే ఎబేఫలంగి మసెక్కతుగా ఇతరం ఎబేఫలంగి అమిల్ల వాహత తిబేఫన ఆమె గణిస్తే మెట్టగా తయారు హో గణిస్తే ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ అరుణ్ మీ కొమ్మరేకు మీ గెందిని అంగార్దు హగరే ఎగారేం బారే తిబేఫునాకి అరుణ్ కురే దారు అరుణ్ ఏ ఫన్నాన కాకి వరగ్గిన వాహత దక్కాదాన్ ఎబేఫలం దారే విధివడా నవి గొత ఎమ్మె కురవ్వ అది ఏకీగా అడుమెం ఎబ్బేఫ్లం ఎమ్ రీత్ రీత్ లవతవ్య సమతి బెఫ్ణ హామె గణిస్తే తో మసే కురము గెందాను ఏమి కొమ్మ రేకు సమ అడుమెనాకీగ మీ వరం హాస బేఫ్ల బేర్ వడేన్నవా మీరే స్వరం హాస బేఫ్ల బేర్ వడేన్నవని మీరే బేఫ్లగ్గి వాహ దండాలి మామూలు దండవాలని మీరే ప్రోగ్రామ్ బేర్ వడేందని ఫిల్మ్ కుళే కుళం తెరి ఫిల్మ్ స్టార్ డైరెక్టర్ మీ గీతరం కొరియోగ్రాఫరే దెన్ మిఖల్ దెన్ ఫిల్మీ దారా కురబాగా వరకు గినకంత ఇంకేది అది రైటర్ ఎవ్వెస్ ఇంకేతో ఏకొంత నంగు హుసుకో ఫిల్మీ దారాగా అవును దండవాదా ఫస్ట్ మీద కుర్రెక్క దండాలు చేస్తామా దోకండు అనగేతో ఫిల్మీ దారాగా హావెస్ ఫున్నా ఉస్ వరకు గిన మసకతే కురబాహర్ బేఫల అది రవి ఫారూక్ రవి వరబుడ శుక్రియా అవును ప్రభావం పడేంది వేతి
1: వరబుడ శుక్రియా దావత్
0: గినతో హలవాల్
1: రంగళం హురికంత రంగళం
0: తీదం వరకు గిన భార బాగోతే గోసం హురికంత రంగ
1: రంగళం వేతో మ్యూళని
0: తంగళ గోసం హురికంత రంగళ కుర్రవేత
1: కుర్రవేత
0: అది మీ రవి అక్కి దెన్ అవును మేము దండవాలి మీ ఫిల్మ్ దారా దెన్ అవును మేము కొమ్మె బేఫ్ల రవి ఎప్పుడు దెన్ ఫిల్మ్ దారాకి వర గినకంత అవునమైన అడవి కింద బేఫ్లకి నాకు అవును మీ దండవాలి ఇంకేతో దెన్ గ్యామస్ రవి గాయకి మీ ఫిల్మ్ దారాకి ఇతర మొన్ పూ ఫిల్మ్కి దారాకి వర గిన దిమది మాదం అడవి అంతే బేఫ్లకి ఆ ఇలా కొబ్బతో మీ మీ ఆ ఇలా కొంకొమ్మ బేఫ్లతో హాసకతో పాహకొల్దవాణి మీ మేవిని దారాకు మీ మేవిని దారాకు మీ మేవిని దారాకు మీ పాహకొల్దాని బేఫ్ ఉన్నాయి కొబ్బతో రవి
1: మీ అనే ఏకకు మమ్మ బప్ప
0: ఫిల్మ్ స్టార్
1: ఫిల్మ్ స్టార్ అంతే మీ వారు మషూర్ ప్రెజెంటర్ ఎమ్మారు మీ బెస్ట్ రేడియో ప్రెజెంటర్ జాజెం హసంగ్ అలీమ్ అయ్యి బుడుబేబే దెన్ యాస్ కొక్కొమింగ్ ఎబ్బునఫ కొక్కొమింగ్ ఉడని అమ్మ మీ మీ దాయరాగ దెంగ్ అది దెబ్బెంగి దరి కుదిం కొడ చూడని మీ కెమెరా కురుము
0: ఇవ్వలే
1: అమ్మ దెంగ్ అది ఉడదానికన్నా నేంగే ఏకం కురణితో నూనెతో నేగే కుడుదు ఫ్రీ కొన్నా ఇలాగే సిబోళే అమ్మ ఫోటోగ్రాఫర్ ఏ గొత్త మేపుని మీ ఒవేదాని అది చూసానే దాందు కొడుకు సమవేదాని
0: ఏమి మరి మునుఫు ఫిల్మ్ దారాగా వరకు గిన దిమదిమాలు మీ ఆయదాగ మెంబర్ బౌళు
1: బౌళే
0: ఏమిమా దెంగమ్మ మీ ఫుర్తమ దండవాళ్ళు వాకి రవి దెం మీ ఫుర్తమ మీ దాయిరాయ వణముగ కురియాళ్ళు జిహిలాని మదర్సీ దాయరా ఇంకేత ఫుర్తమ ఫరాని మదర్సా దాయరా కుబేతో మీ మద్సాగా ఎమ్మె దురు హందానకం హున్న ఎమ్మె ఉఫావరి హందానకి
1: ఎమ్మె ఉఫావరి హందానకి అనే ఏరుగా అనే దెన్ దిరుణుగా హాలత్ హురిగోతుంగ్ ఏ మిక్యాని గ్రేడ్
0: హతరే
1: ఏరుగా గెంగుణు మీ అనే దబహా బూటాది మీ చీవురి ఫుదేరక హలాకు దే హరి గారా ఫురిచ్చేది మీ యూనిఫార్మ్స్ ఫుదేరక బాగు దెంగ్ అనే ఏరుగా అనే ఇస్కందరుగా మీ టీచర్ షాహిదా మిస్ కి అని షాహిదా మిస్ గేసిన గుంగకాయకి దెన్ స్కూలు మీ మీ సూపర్వైజర్ ఉన్న మీ ఎంఎంవే మీ హదియా కురసు బూట యూనిఫామ్ తబహ మీ చేత ఐదం వరం ఉఫా విధుహెంగ్ ఏమ మీ ఉనిఫా హక్కులు విధుహెంగ్
0: ఏం మీద శుక్రవారం చేయండి గిన బేఫుణకి హగీగతుగా మీ మిహార ఖిలాఫ్ కురీగా మీ తవలి మిహాయాత వేదు కురీర్ గస్ గిన ఫార ఫెద్ద బస్ ఫన్సూర్ హెచ్చేసకి ఫసహ ఫసహ హెచ్చేసెన్ను హోదా కరే మ్యామ్ ఫ్యాంగ్ అవుమెంగే మ్యామ్ ఫ్యాంగ్ కెరిఫోర్ తెరి కంగున్న మెంబరకు హోదా దేతో మసే కురే కండి నేడు ఇంకేతో తేహమ్మ అవుమే ఎంఎం సమ దక్కాల వాహకే దెహన్న మిహా హిసాబ్ ఆది మీ హుంగే బుర్ర మసే కథ మీ హుం కురి హేహమ్ మీ హిసాబ్ అవుమన ఆదేవితే ఎమ్ ఎం ఎదు సమ ఎమ్ హున శుకుర్ వెరివు అవుమన ఒత్తి ఎమ్ కొద్ది మసే కథ మిహా హిసాబ్ అవున ఆస బ్యాలారు ఎమ్ హునాకి వేతుకొరి దోస్త హకి హమ గామస్ ఉఫార్ దోస్త కవ్వాన్ ఆ ఇలా తెరేగా మీ మీ రవి అకి కొంకాల కుజ్జే ओके दे मिहारु मम्मे आ बप्पे आ मिहारु अस मे दे बहरम तेरे के बारा मे नुबुना वाहके बार लोभी वे रवि बनता
1: नुबुना
0: की वे
1: ऐ अने अस्तो वागो ते की अने बोडा लोभ ए ए ए लोभ मीन दी काफ़े रमामे रहदेइफ दें एरोगा मी अने कंचत दिमाग गोतुं बप्पा विस उरी की कहारी कुनो एकामा मम्मा विस उरुनी हम mihar bunagotunna ma depression ga dema ka ek e loving e loibbenen haruna ha meka fora fe em eti ambura dinunga baduga e innani asuga ihutirame kanne ga boda
0: okay
1: den kulunu is innane ta obviously ekonko me bunahe e lobini ma mera kafe asuga mifali ಗಿಲ್ ಟ್ರಿಪ್ ನುಕುರು ಎ ವರ ಬೋಡು ಕಮೆಂಗ್ ಎ ಮಿಸಾಯಕ ಎ ಬಪ್ಪ ಮೆಂಗ್ ಫುರ್ತಮಕೊಳು ಕುರಿ ಕಂತತ್ತಂಗ್ ಎ ಬಪ್ಪ ಮೆಂಗ್ ಕುರಿ ಗೊಳುಣಿ ಮಿಹೆಣೆ ತಿ ಮಿಯಣೆ ವರಂ ಹಾಲುಗೆ ಎ ಹಿಸಾವು ಎ ಮಿಹಂ ಫರಹೆ ಬುಣಂಗಣೆ ಏರುಕು ಮಿಸಾಯಕ ಯೂನಿಫಾರ್ಮ್ ತಿ ಮಣ್ಣ ಮೆಣ್ಣ ಯೂನಿಫಾರ್ಮ್ ಬಪ್ಪೆ ಉದೌರ್ನ ಯೂನಿಫಾರ್ಮ್ ದೇವುಣಿ ದೇ ಆಹಾಣೆ ಅಣೆ ಟೈ ಅಳಂಜೆರು ಮಿಹುಂಗೆ ಹಾಲ ತುಮ ಗೋಹೆ ಮಿಮಿಯಂ ಬುಣಾಗುತ್ತು ಜಯಮಣ್ಣ ಇತ್ತೆ ಏರು ಗವಾಹಕ ದಕ್ಕಾಗಿನ ಮಿಮುಂಡ ಹೇಳೋಣ ಸಿಹತಿಸ್ತೇವೆ ಕರ ಮಿಮಿಯಂ ಮಾ ಸ್ಮಾರ್ಟ್ ಬರದ ಮೀ ಏಗೆ ಅಸುಗ ಇಮ್ಮ ಬೋಡ ದಾಸ್ವಿ ಎಕ್ಕಮಕಿ ಮೀ ಅವೈಲಬಲ್ ಬು ಮಿಹುಣ್ಣ ಐ ಎಮ್ಮ ಮುಹಿಮ್ಮು ಕಮಕ ಅಸುಫಾ ಮೀ ಅಣೆ ಕುರಂಬಸ್ ನಿಮ್ಮ ಫೆಂ ಕಮಕಿ ಎಮಿಹು ಬೇಣು ವೆಜ್ಜೆ ಹಾಲತೆ ಖ್ಯಾರಿ ಹೂರು ಬೇಣು ವಾಹಕೆ ದೆಕ್ಕು ಐ ಇಮ್ಮ ಬೋಡ
0: ಎಮ್ಮ ದೆನ್ ಗೆ ತೆರೆ ಮುಳಿನ ಸಿಫ ಕೊಲ್ಲಾರು ಮಿಹಾರ್ ದೆನ್ ಗೆ ತೆರೆ ಸಿಫ ಕೊಲ್ಲಾನೆ ಕೊಂಕಾಲ ತಣೆ ಗೊತ್ತು ಗಫ್ ದೆ ವರ ಗುಳೆ ಆಯ್ಲ ತೆರೆ ಕೌಣ ಕಾಳ ಮಹಮ್ಮ ಎಮ್ಮಿ ವರ ಉಫಾವರಿ ವಗುತ್ತ ಅನ್ನಾಣ
1: ಮಮ್ಮ ಮೆಂ ಗೇಗ ಬೊಡಂಗ್ ಇನ್ನ ನಾನೆ ಮೀ ಗೊಸ್ಸಿಯಮ್ಮ ಬಾಳಾಣೆ ದೇತರೆ ಜೆಸ್ಸೆ ಏ ದೇತರೆ ಜೆಸ್ಸಿ ಮೊಮ್ಮಸ್ ಕಾಯ ದಿರು ಮೆಂ ಆದ ಗೇತ
0: ಓ
1: ಏನುಣಿ ದೇ ನಾನೆ ಮಾರು ಮಿಹಾರ ವಿಬುಣಾ ಎಕ್ಕ ಗೇತರೆ ಗೇಗ ಸುಳೇನಿ ಮಧು ಬಯಕು ಏಕೆ ಮಿಹ ಕಿ ದಿಮ ದಿಮ ಗುಳೇನಿ ಹೆಮ್ಮ ಮಿಹೆಂ ಗೇಂಗ್ ಎಮ್ಮೆಂ ಆಸ್ ವಣ್ಣ ಗಡಿ ಎಗ್ಗ ವಿಸ್ ದಕ್ಕಣ ಮಾಕ ಬ್ಯಾರು ವಾಹಕ ನೋರೆ ಹೆಮ್ಮ ಕೊಮ್ಮಿಸ್ಕ ದೇತರೆ ಜೆಸ್ಸಿ ಮದೆ ಜುವಾ ಬಣ್ಣ ವಸ್ ಕುರಾಣ ದಿರುಮೆ ಉಣ್ಣ ಏಕಾಯಕ ಕುರಾಣಿ
0: ಕುರೈರು ಹಂದ ಅಂತ ಹಾಕಿ ಹಮ ಗ್ಯಾಮ ಬರ ಉಫಾವ್ರಿ ಹಂದ ಅಂತ ಬರಗ್ಗಿನ ಹಂದ ಅಂತ ಹುಣ್ಣಾಣೆ ಏ ಕೊಡೆ ಗೇತರಿ ಕಮಗ ಬೀಸ್ ಅದು ಸ್ಕೂಲ್ ಮಾಹೋಲ್ ಕಮಗ ಬೀನ ಮೆಸ್ ದೆನ್ ಸ್ಕೂಲ್ ಮಾಹೋಲ್ ಗೆಸ್ ದೆನ್ ಬರ ಉಫಾವ್ರಿ ಹಂದ ಅಂತ ಹುಣ್ಣಾಣೆ ಕುದಿನ ಯಾಕೆ ಸ್ಕೂಲ್ ತೆರೆ ಕ್ಲಾಸ್ ತೆರೆ ಕುಳು ಮಾಮಿಗ ಅಣೆ ಸ್ಕೂಲ್ ಗೆ ಮಾಹೋಲ್ ನೋಣಿಯ ಕುಡೇರು ಬಡುವೆಂಗ ಕೊಂಕಾದ ಕೊಳಿವರ್ತ ಹಾಕ ಲೋಬಿ ಕುರಮ್ಮ
1: ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಅದೂಮ
0: ಅಥ್ಲೆಟಿಕ್ಸ್ ಬ್ಯಾಂಡ್ ನಾನು
1: ಅಥ್ಲೆಟಿಕ್ಸ್ ದೂಮ್ ದೆನ್ ದೂಮ್ ಗೆ ತೆರೆ ಲಾಂಗ್ ಜಂಪ್ ಸ್ಕೂರಿಂಗ್ ದೆನ್ ಇಸ್ಕಂದರುಗ ಏರುಗೌರಿ ಎಮ್ಮೆ ಬಾರದ್ದು ಆ ಕುಜ್ಜಾಸ್ ಬೀಟ್ ಕೊಲ್ಲು ಐ ಏರುಗ ಟಾರ್ಗೆಟ್ ದ ಏರುಗ ಮೀ ಅಣೆ ದತ್ತೆ ಅದೇ ಮೀ ಹೊಳೆ ನಿಮ್ಮ ಸ್ಪೋರ್ಟ್ಸ್ಗ ದತ್ತ ಹೋದ ಏ ಆಲ್ ರೌಂಡು ಹಮ ಬೆಸ್ಟ್ ಆಲ್ ರೌಂಡ್ ಅಥ್ಲೆಟಿಕ್ಸ್ ಇಸ್ಕಂದರು ಮಜೀದಿಯಾ ಬದಲ ಮಜೀದಿಯಾ ನೋವೆ ಹಮ ಎವ್ರಿಸ್ ಆಕ್ಟಿವಿಟಿ ಉಣಿ ಕಾನ್ಸರ್ಟ್ ದೆಂಗ್ ಐ ಹಮ ಅಣೆ ಹಿಂಗ್ ಮೀ ಅಣೆ ಸಿಫ ಕುರಂಜ ಕುರಣಿ ಏರುಗ ಬಸ್ನ ಹಾಕುದಿಂದ ಆತ ಅಣೆ ಐ ಅಸ್ಸುಗ ಏರುಗ ಈಕೆ ಗೊಸ್ಸ ಫುರ್ತ ಮಹಾರು ಸುಳಂಜೇಣಿ ದೆಂಗ್ ಮೀ ಡೊಣ್ಣಕ ವಾಂಜ್ ಹೇಣಿ ಏರು ಮಿ ಸವಾಯ್ ವಿಸ್ವಾಣಿ ಏಕಾಯ ಗೊತ್ತಕ ಮೀನಣಿ ಸ್ಕೂಲ್ಗ ದೆಂಗ್ ಅಣೆ ಏರುಗ ಕುರಾಗಮಕಿ ಕೆ ಇಂಟರ್ ಕ್ಲಾಸ್ ಫುಟ್ಬಾಲ್ ಎವೆಸ್ ಸ್ಕೂಲ್ ಮ್ಯಾನೇಜ್ ಕುರಾಚಣ್ಣು ಐ ಅಮಿಲ್ಲ ಅಮಿಲ್ಲ ಹೆಂಬೇರು ದಂಡುಗ ದೆಕ್ಲಾ ಗೊಸ್ಕೆಂಗ್ ಕುಳು ಮಾಮಿ ಕ್ಯಾಗಂತ ಕುರಾಣಿ ದೆಂಗ್ ಈಗ ದೆಂಗ್ ಮಜೀದಿಯಾ ಗೊಳಣಿ ದೇಹಾರ ಹತ್ತರೋರ ಕಮ್ಮಸ್ ಐ ಗ್ರೇಡ್ ಹೈಗ ರಿಪೀಟ್ ವಿ ದೆಂಗ್ ಹತೆಗ್ಗ ದಿಯೈ ಗ್ಯಾಗಂಡಕ ಹತ್ತರು ಹಫ್ತಾ ಕಣ್ಣೆ ದಿ ಹಫ್ತಾ ಕಣ್ಣೆ ಆ ಸ್ಕೂಲ್ ಅಪ್ಪಿಸ್ ದೆಂಗ್ ಕೆಡಿಜ್ಜ ಇತನಕ ಸ್ನೂದ ಏರು ದೆಂಗ್ ಏಗ ಫಹುನ್ ದೆಂಗ್ ಮಿ ಅಣೆ ಅಮ್ಮ ಫೊಯ್ಕಿ ಅಣಿದ ಫೊಯ್ಕಿ
0: ಆಗಿ
1: ಒಮ್ಮೆ ಗೊತ್ತ ಹಿಂಗೆ ಲಿಂಗೋಜಿಕ್ಸ್ ದಾಸ್ಕೂರಿನ ಜೇಣಿ
0: ಚಿಕ್ಕ
1: ಏ ಕಂಕೂರಿ ಕಮ್ಗು ಎ ತಾಂಗ ಹೊರನ ಮಿಯಬುರ ಮೀ ಹ ದವ್ವಿಸ್ ಕಣ್ಣೆ ಏರುಗ ಕಂತತ್ತ ಹೂರಿ ದೇ ಕಮ್ ಗಹಾ ಸೈದ್ ಮೀ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಕಂಗ ಆಫಾಮ್ ಫುದೇರ ಕಾಮ ಕಂಟ್ರೋಲ್ ಕೊಲ್ಲೆ ಮುಳಿ ಸ್ಕೂಲ್ ಏಗೆ ಫಾಮ್ ಅಸ್ಸುಗ ಮ್ಯಾ ನು ಫೇರನ್ ತೊ ಮೀ ಬೆಗಿನ ಅಟ್ಟ ದೆಂದ ಕುದಿನಸ್ ಮಜೀದಿ ಆಯ್ ಏ ಹಮ ಸೈದು ಆಫಾಮ್ ವೀ ಕಮಿಂಗ್ ಏ ಸೈದು ಇನ್ನ ನಮ್ಮ ದೀದಿ ಏ ಹೆಂಬೆರುಗಳ ಕುಜ್ಜ ಸಣ್ಣ ಮಜೀದಿಯ ನಿಮಿಗೆ ಚಾಂದಿನಿ ಮಗುಂದ ದಾಣಿ ए अमीनिया स्कूल खारे ए देन ए कंग सईदो एंगे सईदो इनना ने स्कूल ने मु गाना का फसो रकम मिनट कुरिंग गो सा चांद ने मो दीदी मो कम थी पा को ला इनना देन हम मीन अन्ने र गोवा जाना गोवा जा दिया मुना बेगी जा रे देन तांग में कुरिंग ते बेगी जा हम वेस ए वर द दो ओके वन बेगी जा यान दा रे अनहिं ऑर्डर विष्णु कुरानी के दे ते ता होरे बेगी जानता जें दे हम एहेम वेदान ति दे होरे हम बेगी जहाग मियनने एको तक बस एकम विस्ता
0: आ देन मन मन दिन फिल्मी दायरा बदे वन गत का बे गत कोबा तो मे अने फिल्मी दायरा वदवन जे होन
1: सबब की मे बुने दिन एरु स्कूल दौरम फेरी दिन निम्मा फा ਨੂਣੀਆਂ ਹੁੱਟਾਂ ਜੇ ਹੁਣ ਹਿਸਾਬ ਹੁੱਟਾ ਦਾ ਦੇਮੀ ਫੇਰੀ ਨਾਸ਼ਾਂ ਨੇਸ਼ੋ ਮੇ ਕੰਤ ਫੇਸ਼ੀ ਰੁਗਾ ਮਿਵਾਉਤੇ ਏਕੰ ਕੁਰੰ ਵਿੱਜਈਆ ਬੁਜੇ ਸਪੋਰਟਸ ਅਦੂਰ ਦਾਂ ਏ ਰੁਗ ਦੇਂ ਉਤੇ ਫੁੱਟਬਾਲ ਕੇ ਫੁਦੇ ਵਰਕੰ ਅਣੀਆ ਦੇ ਏ ਰੁਗ ਦੇ ਇੰਨਾ ਨੇ ਅਣੀ ਹੈ ਫੁੱਟਬਾਲ ਕੇ ਡਿਸਿਪਲਿਨ ਨੇਸ ਨੂੰ ਉੰਨਾ ਨੇ ਕੇ ਕਲਾਸ ਵਰ ਮਿ ਕਲਾਸ ਮੋਲਵਾ
0: ਅਣਵਤ ਮੁੰਨ
1: ਤਲਾਬਾਦਾਂ ਦੇ ਕੇ ਕਾਰੀਮਤੀ ਕੇ ਸਮਾਂ ਐਸ ਜਹਾ ਫਣਾ ਬੋਲਾ ਹਿੰਦੀ ਮਾਲ ਗੋਤਸ ਦੇਹਮ ਮੇ ਕੇ ਏਗੇਂ ਮੀ ਦੁਰਵੇਦਾ ਮੀ ਨਰਮ ਮੀ ਫੇਰ ਦੇ ਨੇਸ਼ੁਮ ਮੀ ਫੁਰਤਾ ਜ਼ੇਫਰੋਲ ਗਾਣ ਕਮ ਦੇ ਹਫਤਾਂ ਹਾ ਦੋ ਉਲਣੀ ਉਲਹ ਦੇਂ ਏਗ ਫਾਹੁੰ ਰਸਤੂ ਕੇ ਕੁਦਿਨ ਤਾ ਕਰ ਨਰਨ ਦਾਸ ਕੋਦੀ ਫਮਾ ਲਿਆ ਤਣੁ ਮੀ ਏਰ ਕੁਰਿਨ ਜ਼ੇਫਰੋਲ ਗੋਲਣ ਬੈਗਣ ਦੇ ਐਮੀ ਹੁੰ ਇਹਨ ਗਰੂਪ ਹੈ ਹਦਾ ਮਣ ਮੀ ਫਾਇਆ ਮੈਂ ਅਜ਼ਦੀਫ ਮੈਂ ਮੀ ਹੁੰ ਦੇਮੀ ਹੁੰਗੇ ਗਰੂਪ ਜੁਆਇਨ ਵੇ ਫੇ ਇਤਾਂਗ ਗੈਗੰਡਕ ਹਾਰਿੰਗ ਹਾ ਏਰ ਏ ਗਲਿਟਰਸ ਏ ਕੋਰੋਨਾ ਆਰਟਸ ਕਿਆ ਬੈਗ ਗੇ ਅਨੇ ਡਾਂਸ ਗਰੂਪਿੰਗ ਏ
0: ਗੋਸਟ
1: ਗੋਸਟ ਦੀ ਮਾਫ ਹੁੰ ਗਈ ਦਿੰਗਾ ਵੀ ਗਲਿਟਰਸ ਦਮ ਮੀ ਵੀ ਗੋਤ ਕਿ ਅਨੇ ਕੋਰੋਨਾ ਆਰਟਸ ਉਆ ਦੀ ਮਾ ਦਮ ਮੀ ਐਮ ਐਮ ਆਫ ਦੀ ਕੋਮੇਟਸ ਕੋਮੇਟਸ ਉਫਤ ਦਾਂ ਉਲ ਫ ਕੋਮੇਟਸ ਕੇ ਤੇਰੇ ਜੇ ਹੁਣ ਹਮਨ ਜਮ ਕੁੰ ਦੇਬਾ ਵੀ ਐਬੇ ਕ ਦੀ ਸਟੈਪਸ ਅਨਬੇਕ ਮੇ ਗੋਸਟ ਐ ਤੇ ਇਹ ਫਹੁੰ ਅਨੇ ਤੇ ਇਹ ਰੁਕ ਫਾਰ ਹੈਵਿੰਗ ਮੀ ਫੰਕਸ਼ਨ ਤੱਕ ਕੋਰੀਓਗ੍ਰਾਫ ਕੋ ਦਿਨੋਮਾ ਮੀ ਫਿਲਮ ਤੋ ਲਾਵਿਆ ਵੀਡੀਓ ਲਾਵ ਤੱਕ ਕੋਰੀਓਗ੍ਰਾਫ ਕਰਨ ਦੇ ਇਹ ਗੇ ਮੀ ਅਨੇ ਕੋਰੀਓਗ੍ਰਾਫ ਕੋ ਫੋਨ ਵਾਲੇ ਮੈਂ ਮੀ ਹੁੰ ਲਾਵ ਸ਼ੂਟ ਕੋ ਫੈਨ ਨੇ ਰੁਕ ਸਟੈਪ ਐਨ ਨੂ ਫੈਨ ਐ ਮੀ ਹੁੰ ਮੋੜੇ ਨੇ ਹਮਾ ਇੱਕ ਕਲੋਜ਼ ਅਪ ਮਿਡ ਲੌਂਗ ਸ਼ਾਟ ਹੋ ਗਾ ਹਮ ਦੇ ਹਿਸਾਬੋਂ ਡਾਇਰੈਕਸ਼ਨ ਇਸ ਦਾਂਜ
0: ਹੋਣੇ
1: ਇਹ ਤਾਂ ਵਾਣੇ ਰੰਗ ਛੋਟੂ ਦੱਕਮ ਦੇ ਇਹ ਗੇਂ ਦਿਨ ਮਿਦੀ ਇਹ ਅਨੇਕ ਕਾਸ ਐਡੀਟਿੰਗ ਨਾ ਐਡੀਟਿੰਗ ਨੂੰ ਫਿਲਮ ਕੋਲੋਮਾ ਦਿਨ ਇਹਦੇ ਇੱਕ ਫੋਨ ਤੇ ਹੋ ਫਾਰੋ ਕਾ ਮੈਂ ਫਾਰੋ ਕਾ ਕੁਰੋਂ ਕੁਰੋਂ ਮਿਦਣ ਹੋ
0: ਫੁੰਦ ਬੇ ਇਬਾਦਾ ਵੇ ਮਿਲਵੇ ਬੇ ਕੋ ਤੁਮ ਫੁਰਕੋਟ ਤਾਰ ਫੇ ਦਿਨ
1: ਫੁੰਦ ਬੇ ਇਬਾਦਾ ਵੇ ਤੇ ਅਸਤੂ ਗਾਣੇ ਹੈ ਮੀ ਤੇ ਅਨੇ ਵਾਰ ਮਜ਼ਾ ਗਾਵੇ ਕਿ ਇਹਾ ਇੰਟਰਸਟ ਹੋ ਰਿਹਾ ਕੋਣ ਲਾਵੇ ਵਿਸ ਨੂੰ ਇੱਕ ਵਾਰਮ ਮਸ਼ਹੂਰ ਵੀ ਦਾਵੇ ਤਾ ਦੋ ਤੀ ਆ ਮੀ ਹੁਣ ਵਿਸ ਵਾਰ ਕਾਉਂ ਦੇ ਦੇ ਇਕੋ ਕੋ ਵਿਬੁਣਾ ਹੈ ਕਿ ਵਿਸ ਵਾਰ ਅਵਸਵ ਕੋਲਨ ਜਿਹਨ ਮਸ਼ਕਤੇ ਨੇ ਦੋ ਦੇ ਹਮ ਵੀ ਮ ਇਹ ਰਕ ਮਾਕ ਕਾਮ ਕੁਸ ਦੀ ਦਾਵੇ ਨੂੰ ਤੀ ਕੀ
0: ਕਿਆ ਕਰਨ ਕੇ ਹੱਦ ਹੋ ਹੈ ਨੋਣ ਕੇ ਕੀ ਹੱਦ ਹੋ ਹੈ ਫਰਤ ਕਰ ਮਕਾ ਕੇ ਕ
1: ਫਰਤ ਕਰ ਇਹ ਸ਼ੂਟ ਨ ਗੋਸ ਫਰਤ ਕਰਾਂ ಏನಿನ್ನ ವಗುತನ್ನು ದಿವೆ ಶೂಟಿನ ದಿವಮಪ್ಪ ಲವ ಅಡುಯಿಬ್ಬ ದೆಂಗೆ ವಿ ಆ ಏತಾಂಗ ತಿಬೆಗೆ ಎಮ್ಮನ ಅಡುಯಿಬ್ಬ ಆ ಮಿಯೇ ಹದಂಜೆ ಗೊತ್ತಕಿ ದೆಂಗೆ ಕ್ಯಾಮೆರಾನ್ ಕರುಣ ಮಿ ಕಾಯ ಶೋಟಕೆ ಹದಂ ವಿ ದೆ ಜಸ್ಸ ಎಮ್ಮ ಮಂಜಿಲ್ ಕ್ಯಾ ದವೆ ಸಿನ್ನನೆ ಸಮಯ ಗೊತ್ತ ದಿಯ ದವೆ ಹಮ